శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ కబీర హనుమన్మారామంత్రస్య సమచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్రవీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యార్థి మారామంత్ర జపే వినియోగాః తదకరణ్యాసః. ఓం రాం నముష్టాభ్యాం నమః. ఓం రీం కర్జనీభ్యాం. ఓం రూమభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిచికా.

ఉపవాస దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కరోమి కార్య సిద్ధ్యర్థ.